0: అది ఉడుతకాయి బిమ్గా వాహా ఇచ్చే మిల్కే ఒడిగింవని అల్లోహషి అది హమకషవరం అల్లోహ తక్వాంగె కురిం ఫల్లిబును మీహున్నషాయ్ తెబా మీహున్న తిమన్ రస్కలాంగె వసయ్య కురవ్వా ఇంగె వీమె తెబా మీహుం ఖాఫిర్వానమ దన్నాషే హమకషవరం ఉడుతకుగా వాహా ఇచ్చకాయ్ బిమ్గా వాహా ఇచ్చే మిల్కే ఒడిగింవని అల్లోహషి ఫుది ఒడిగింవా హమ్దు లిబి ఒడిగింవా కలౌకంగా అల్లోహ్ ఒడిగింవి
1: ولله ما في السماوات وما في الارض وكفى بالله وكيلا
0: అది ఉడుతకాయ్ బిమ్గా వాహా ఇచ్చే మిల్కే ఒడిగింవని అల్లోహషి వకీలకు కంగా అల్లోహ్ ఫుది
1: إن يشأ يذهب

తౌబావే అది అమల్తన్ ఇస్లాహ్కు అది అల్లాహుగే దీనుగా గదయం హిఫహట ఎవరింగే దీన్ అల్లాహ్ ఖాలిస్ కుల మీహున్ మెనువీ ఫహె ఎవరిం వని ముమినుంగే తెరేన్నే అది ముమినున్న బొడ్వగింవా ధర్మ అల్లాహ్ దివ్వానితే.

0: రియలు కూడా దోనిగా హమ పాలి జాబది ఎవరు మోడు హరిగడాన్ మోడు కసలతే నై అమే అవగలు తన్న తన్న
1: ఏ ఏ పరిజాన్ పరమే
2: అమతి దామగ్మతిగా మస్బేవేత
0: ఏ రోలి దోపరియాత
2: ఏ అనే ఖండోళి ఏ దేతే బిత్వరక
0: ఆది ఖండోళి నా తెరే వారు దో ఏకమకు
2: ఏంద
0: కలోగలే హి బరుస్ గనే కురుమసస్ గనే
2: ఏ మే తిరట మే తుఫలందు అదే తెరే గమ కూడా కండేం ఓవేదో రంగుళ్ నతీజా హోదా జువాను నతీజా హోదా కుదిం కేవాదిన దారా గణమట్టగురు కురవేణి కిహిన
0: అలగొండ క్రియాలకి అలగొండ క్రియాలుగా అలగొండ జన్మవేణి అలగొండ బెంగే మీ దివి రాజ్యగా తవలీమి దాయరాగా మసెక్కెక్కు తవలీము దివి గలకే గణకే ఎగో ఒలే నిహారు నిహారుకి గొత్తం కియాన ఎగార బార్ తేర సార్ పలర నిహా హిసాబ కియవాదా కుదిన్ తిబేర్గా అలగొండ బెంగ రాజ్యం
2: కొద్దెంబి కొంకహల్ కమ దివే కుదిన కొద్దెంబి
0: కొద్దెంబి కమకే మిహార్ మిసాలక ఎమిహంగ ని దిరి ఉలన మాహోలే ప్రతమ బినా కొరు యోని గదర్ గదత్ కమక మిహ కాంత కమ విద్ద కొనిబ కమ సునోని ఎత్తన గలతన మి దువన్ జయని ఎమేమ ఎఫద మాహోలెక్ గాయమ కొప్ప ఎమిహున్న ఎ లిబెంబ ఇనాయతక ముసార్తక మీచి లిబెన్య అలగొలు దన్నవాని హమ అలగొలమే దివేహ దరివరం కీబగెన్ తోయే ఎకమ సౌకవరి నువాంది అలగొలమే నమ సమ పసేహ నూంతో అలగొలమే హమ దరింగ కారిక మాంబపాయం కారిక అలగొలమే గవమ ఇదమ కొద్దే మితా తిబీమై అలగొలమే దివే వరబ్బడ పసలకే అలగొన దన్నవాని అలగొలమే గవమ ఇదమ కూడుమకి ఎహమిమ ఆమ బొమ్మ కుజకవ స్కేవాగాస బేర్తలక నూనే దామియకే అలగొలమే గవమ హమ ఖిదమ కురాతో మసే కురమి సర్కారం ఏరగొన సర్కారం అలగొన హమ గోవాలం హమ అలగొడమంగి హమ దివే దగ్గరేతి మే రైతం దేవాకరణ కుటుం హమ సౌకర్య కురవం హమ దేరం గన్న తీచరం గెనస్కునే దీహం తందరుగా బాతి బా గెన్న ముసార దిగ్ నిహన్ మికుడ సిగ్న కొత్తి అలగొడమంగి హమ దివే దారి బారు హమ ఎకమం ఎహీతర్ కమ ఎబ్బాలు నుదిన్ నుదివేన అలగొడ దండమాన అలగొడ హమ హీ వాగ్ మీ అలగొడ హమ గెన్నదని హమ పురిహా కుదిమ సుగత మసే కురిమ అలగొడమంగి హమ కాబఫైన అలగొడమంగి అల్దమ జీలు హమ పురి ఎంత వేణి అలకొండ దన్నవాణి హమ అలకొండ మీ దివహిం దివహిం గొత్తుగా దివే దివహిం అలకొండ మీకు మీ హుర్య కుదిన్న మీ హుర్య కేవాదే ఊరుగా హుర్య కుదిన మీహుంగే మీరు సాగుకుర తన దక్క మీహుంగే పురి పాండుతక మీ హుర్య వనవర్తక దెక్కిమే అలకొండ మిగిలిన ఈడే హుర్య గంధి ఎమ్మె బొడు వినాయక్ అలకొండ మన పింగలింగ ఏడేని అయ్యి అలకొండ మీకు దివహిన్న దివహిం దివహిన్న ఎహితర వెగనే దివహింగ పింగా కొరియద్దాలి బేర మీకు దివహి నక్కగా బింగా ఉరియ గద్దెమక ఎమిహు ఎమిహు మానగుతకి ఎమిహు తివన్నమే మితిమి వజీఫాగే హితాదే ఎమిహు నక్ పురవును కమెం ఎమిహు పురాణే ఎహ నమ అలగొండు మెంగే దివహిం హున్న ఖిదబత దివహిం గొన్న హిత అలగొండు మెంగే దివహిం నా తెరక బేర మీ హున్న నోన్నాలి ఎమ అలగొండు దన్నవాణి హమ ఉరిహా లవ్వేతే హమ కేవాక అల్ద ఉరిహా దారివరునే హమ తీయ దారివరున హమ అలగొండు మెంగే గవమ ఖిదమ కొద్దివేనే అప మత్స్యకత హమ అజుము కడాలి అప మేధం తరగతి సజము కడాలి అనుకోవడం మీ డబ్బు అయితే వతన కురియ గంజీమ ఆమె హురిహా కొద్ది నిబ్బాడాక మత్స్య కురాసే అల్లా సుభాన వతాల అనుకోవడం మత్స్యకత వరకాల భాష ఆమె అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్
1: అహ్మద్ వరబడ శుక్రియా ఇంగే
2: ఫన్సా
1: సింగ్ మా లవే రిక్వెస్ట్ కురవేణి బగుత్ కుడతా ముందాతే వాకిస్మి దండవాలి

ఎవరెన్నీ ముమినుం ఫియవ కాఫిరుం ఎయి ఎహి తెరిం కమ్గా బలాగిం ఉళే మీ హున్నె ఏ కాఫిరుంగ గాతం అజ్జ లిబి గత్మ ఎవరెం ఎదనీ హియే ఫహె హమ కషవరం ఎమ్మెహ అజ్జ మిల్కు ఒడిగం వనీ అల్లాహ్ హషే.

0: ಮದರ್ಸಾ ಕುದಿಂಗೆಗಡೆ.
1: అస్సలాం అలైకుం.
2: అస్సలాం అలైకుం.
1: మీ గ్యాసుద్దీన్ ఇంటర్నేషనల్ స్కూల్ దావుద్ దాయిన్
2: అది అబ్షా షాహున్. మీ హఫ్తాగా మదరసా కుదింగే గాడే హాస్య కురణి గ్యాసుద్దీన్ ఇంటర్నేషనల్ స్కూల్
1: మీ హఫ్తాగా స్వరం హాస్య బేతక కురియంగ బహురి
2: ఎ బేతక ఆయకు కుడే ఎరుకొళకి తెరే మదకొల్ల
0: మదరసా కుదింగే గాడే.
1: ಇವೇ ರಾಜ್ಯ ಗಾಡುಂ ಮೆಗಡಿ ಗಮಿ ಕೊರಿಯ ಗೆಂದಣಿ ಮದರಸಾ ಕುದಿಂಗ ಗಾಡಿ
2: ಮೆಹಫ್ತಾ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕೊರಿಯ ಗೆಂದಣಿ ಗ್ಯಾಸುದ್ದೇನ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಸ್ಕೂಲ್
1: ಫುರ್ತಮ ಹಿಂಗ ಸ್ಕೂಲ್ ಅಭೇಗ ತುಂ ಕೂಡ ಮಾಲೂ ಮಾತ್ ಕೊಳ ಮಾಡುವ ಹಾಲು
2: ಹುಷಾಳ ದೇಣಿ ಮೀ ಸ್ಕೂಲ್ಗೆ ಗ್ರೇಡ್ ದಿ ಹೇಗೆ ದರುವರು ಜೋಹಾ ಅಬ್ದುಲ್ಲಾ.